కెరూబు వరుణుడు ఉసస్ స్థానములో సిన్న శుద్ధ దేవదూతి అంత మహాపాలనే సర్వవ్యాప్త సర్వ పరాక్రమ మహోత్తమ దేవి అంత సదా కాలేట మహిమేవేవా సీలు స్వర్గముల వెడవాసే కరణ శుద్ధ దేవదూతి ఉపహర్షే శుద్ధై శుద్ధై కియమిన్ దివారే దేఖి నునవత్వా గాయనా కరన్నోయ తున్వన సహ దేవన ఇహల స్వర్గముల వెడవాసే కరణ ఒబగే శుద్ధ దేవదూత్యా దహస్వర దహసత్వ దశ దశాత్మర దశ దహసత్వన దేవదూత సేనా వల్ స్వకీయ మహిమే ఫసగతా ఒబ వహన్సే ఇదిరియే వెద వెటమీన్ ఒబ వహన్సే శుద్ధాయి ఒబ వహన్సే శుద్ధాయి